సగద నిబ మబ నిబ మగ సగ మ గ మ ప మ ప ని పాపాగద నిబ ని సగ మగద ని గద ని బ సా ని బ మ